0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously.

0: Firstly, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
1: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
2: నరేంద్ర మోదీ జీ నే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మంచ్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర

0: శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం అంశంపై శ్రీ వంగల కాశీనాథ శాస్త్రి గారి ప్రసంగం రెండవ భాగం ఇప్పుడు విందాం.
1: మహాభారతంలో ఆది పంచకం అయిన తరువాత యుద్ధ షట్కం మొదలవుతుంది. అందులో మొదటిది భీష్మపర్వం. భీష్మపర్వాన్ని వీర రౌద్ర కరుణ రసభావాల మిళితంగా రచించాడు. ఉదాహరణకి రెండవ రోజు ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్ధంలో అర్జునుడు కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేయసాగాడు. అది చూసి దుర్యోధనుడు భీష్ముడితో, తాత, అర్జునుడి ముందు మన సైన్యం నిలవలేకపోతున్నది, నీవు ఉపేక్ష వహిస్తున్నట్లున్నావు, పైగా కర్ణుడిని కూడా యుద్ధంలో పాల్గొనకుండా చేశావు అని ఆక్షేపించాడు. భీష్ముడు మనసులో నొచ్చుకుని మరింత విజృంభించి అర్జునుడితోనూ మిగిలిన పాండవులతోనూ యుద్ధం చేయసాగాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, భీముడితో కూడి భీష్ముణ్ణి ఎదిరించారు. భీష్ముడు భీముడి రథాన్ని విరగొట్టి శిఖండిని తప్ప మిగిలిన వారిపై బాణాలు సంధించాడు. భీముడు సాత్యకి రథంపై ఎక్కి కౌరవులతో భీకరమైన యుద్ధం చేశాడు. ఆ రోజున మూడవ నాడు యుద్ధంలో భీష్ముడు గరుడ వ్యూహం పన్నాడు. పాండవ పక్షంలో ధృష్టద్యుమ్నుడు అర్ధచంద్రాకార వ్యూహం రచించాడు. ఈనాటి యుద్ధంలో భీముడు దుర్యోధనుని మూర్ఛల్ల చేశాడు. శకుని అభిమన్యుని చేతిలో భంగపడ్డాడు. ఇంతలో దుర్యోధనుడు చేరుకుని భీష్ముడి వద్దకు వచ్చి, మీ అంతటి మహావీరులు ఉన్నా కూడా మన సైన్యం ఇబ్బంది పడుతున్నది, మీకు పాండవులపై ప్రేమ ఉండడం వల్లనే ఇది జరుగుతున్నదని మళ్ళీ ఆక్షేపించాడు. భీష్ముడు నొచ్చుకొని ఇలా అన్నాడు, సుయోధన, ఇంద్రాది దేవతలు కూడా పాండవులనేమీ చేయలేరయ్యా, వారి వైపు ధర్మం ఉన్నది, అయినా నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి రౌద్రాకారంతో పాండవ సైన్యంపై శరపరంపర కురిపించి చాలా సైన్యాన్ని సంహరించాడు. మిగిలిన వాళ్ళు భయభ్రాంతులై చెల్లా చెదురైనారు. అది చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, కౌరవ సైన్యాన్ని పరాక్రమంతో గెలవాలని అంటావు కదా, ఇప్పుడు భీష్ముడు మన సైన్యాన్ని చెండాడుతున్నాడు, మిన్నకున్నావేమిటి అన్నాడు. అర్జునుడు, బావా, రథాన్ని భీష్ముడి వైపు పోనిమ్మన్నాడు. భీష్ముడికి అర్జునుడికి ఘోరంగా యుద్ధం జరిగింది. భీష్ముడు అర్జునుడిని, కృష్ణుడిని కూడా బాణపరంపరతో తీవ్రంగా నొప్పించాడు. అర్జునుడు గాయపడ్డాడు. కృష్ణుడికి కూడా గాయాలు తగులుతున్నాయి. వెంటనే శ్రీకృష్ణుడు ఇలా వదిలేస్తే ఈరోజే భీష్ముడు కౌరవులను గెలిపించి రాజ్యం కట్టబెడతాడు, భీష్ముడిని చంపివేస్తాను అని సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది చేతికి వచ్చింది. అది చూసి భీష్ముడు చేతులు జోడించి కృష్ణుణ్ణి ప్రార్థించాడు, స్వామి, నా పూర్వ పుణ్య విశేషం చేత నీ చేతిలో మరణించే అవకాశం వచ్చింది, ఈ యుద్ధం నుండి, ఈ లోకం నుండి కూడా నాకు ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, ఆయుధం ధరింపనని ప్రతిజ్ఞ చేశావు కదా, నీవు యుద్ధం చేస్తే మా శౌర్య పరాక్రమాలు వ్యర్థం కావా, చక్రాన్ని ఉపసంహరించు, నీవు మా ప్రక్కన ఉంటే చాలు, మేము విజయం సాధిస్తాం అని చెప్పి కృష్ణుని శాంతింపజేసి కౌరవ సైన్యంపై బాణాలు కురిపించి చాలామందిని గాయపరిచాడు. దీంతో ఆనాటి యుద్ధం ముగిసింది. నాలుగవ నాడు భీష్మార్జునులకు, అశ్వత్థామ అభిమన్యులకు

శల్య ధృష్టద్యుమ్నులకు యుద్ధం జరిగింది. మరోవైపు భీమసేనుడు ఉప పాండవులు తోడురాగా కౌరవ సైన్యాన్ని కకావికలం చేశాడు. మళ్లీ భీష్ముడికి భీముడికి, అలంబుసుడికి సాత్యకికి, భీమ దుర్యోధనులకు యుద్ధం జరిగింది. భీముడు చాలామంది కౌరవులను చంపాడు. ఈ యుద్ధ వార్తలను వింటున్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ఎంతసేపు పాండవులకి మేలు కౌరవులకు కీడు జరిగిందని చెబుతున్నావు? భీష్మద్రోణాది మహావీరులుండగా మనకు కీడు జరగడం ఏమిటి అన్నాడు. సంజయుడు ఇలా అన్నాడు, మహారాజా, ధర్మము, న్యాయము, నీతి పాండవుల వైపు ఉన్నాయని, కౌరవులకు లేవని మీకు తెలియదా? పాపులైన నీ కొడుకులను ఉపేక్షించావు, దాని ఫలితం వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. పూర్వం బ్రహ్మదేవుడు శ్రీహరిని ప్రార్థించి భూలోకంలో అవతరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయమని కోరగా పరమాత్ముడు నారాయణుడు కృష్ణుడిగాను, నరుడు అర్జునుడిగాను అవతరించారు. ఇప్పటికైనా కృష్ణుడిని ఆశ్రయించి పాండవులతో కలిసి బ్రతకమని చెప్పాడు. కాని ధృతరాష్ట్రుడు మిన్నకున్నాడు. 5వ రోజున భీష్ముడు మకర వ్యూహం, పాండవులు శయన వ్యూహం పన్నారు. భీముడు మకర వ్యూహాన్ని భేదించి లోనికి ప్రవేశించి భీష్ముడితో తలపడ్డాడు. భీష్ముడు భీముణ్ణి నొప్పించగా అర్జునుడు వచ్చి భీముడికి బాసటగా నిలబడి కౌరవులను ఎదుర్కొన్నాడు. సాత్యకి ద్రోణుడితోనూ, శల్య భీష్ములు ఉప పాండవులు అభిమన్యుడితో కూడిన భీముడితోనూ యుద్ధం చేశారు. ఆపై అభిమన్యుడు లక్ష్మణకుమారుడు ద్వంద్వయుద్ధం చేశారు. ఆ రోజున అర్జునుడు మధ్యందిన మార్తాండుడిలా శత్రువులతో ప్రచండ యుద్ధం చేశాడు. 6వ నాడు పాండవులు మకర వ్యూహం, భీష్ముడు క్రౌంచ వ్యూహం రచించారు. కాసేపు భీముడు, కాసేపు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో యుద్ధం చేశారు. ఇటువైపు భీష్మద్రోణులు, అటువైపు భీమార్జునులు యుద్ధ కౌశలం బాగా ప్రదర్శించారు. ఆ రాత్రి దుర్యోధనుడు మళ్లీ భీష్ముడిని ఆక్షేపించాడు. యుద్ధరంగంలో నీ ఉండగా పాండవులు ఎలా విజృంభిస్తున్నారు తాత అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, నేను ముందే చెప్పాను కదా, పాండవులు ధర్మాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు, వారిని గెలవటం కష్టం అని, అయినా నేను నీకు జయం కలగడానికే యుద్ధం చేస్తున్నానన్నాడు. 7వ రోజు యుద్ధంలో కౌరవుల పక్షాన భీష్ముడు మండల వ్యూహం రచించాడు. ధర్మరాజు వజ్రవ్యూహం సిద్ధం చేశాడు. ఈనాటి యుద్ధంలో ద్రోణుడు విరాటుని, అశ్వత్థామ శిఖండిని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నిని, శల్యుడు నకుల సహదేవులని, కృతవర్మ భీముడిని, దుశ్శాసనుడు అభిమన్యుని, భగదత్తుడు ఘటోత్కచుని, భీష్ముడు పలువురు రాజులను ఎదుర్కొని యుద్ధం చేశారు. ఈ 7వ నాటి యుద్ధంలో భగదత్తుడు ఘటోత్కచుని ఓడించి తరిమికొట్టాడు. సహదేవుడి చేతిలో శల్యుడు మూర్ఛపోయాడు. ధర్మరాజు శ్రుతాయువును ఓడించాడు. అర్జునుడు 64 బాణాలతో త్రిగర్తపతి పరివారాన్ని సంహరించాడు. అంతేకాక శల్యుడు, దుర్యోధనుడు, సైంధవుడు తనకు సమీపంలోనే ఉన్నా లెక్క చేయక అర్జునుడు భీష్ముడికి ఎదురు వెళ్ళాడు. భీష్ముడు అర్జునుడితో సహా పాండవులందరితోనూ యుద్ధం చేశాడు. ఇంతలో శిఖండి ఎదురవగా భీష్ముడు తప్పుకున్నాడు. ఆపై భీముడు దుర్యోధనుడిని, జయద్రథుడిని, చిత్రసేనుడిని తన గదాఘాతాలతో తీవ్రంగా బాధించాడు. భీష్ముడు ధర్మరాజు రథం యొక్క టెక్కాన్ని, అతని విల్లుని విరగొట్టాడు. అంతేగాక పాండవ సైన్యంలోని అనేక రాజుల తలలను నరికివేశాడు భీష్ముడు. ఇటు ప్రక్క అర్జునుడు కూడా భీకరమైన యుద్ధం చేశాడు. ఇక 8వ నాటికి యుద్ధం ప్రారంభం అవగా భీష్ముడు కూర్మ వ్యూహము, ధృష్టద్యుమ్నుడు శృంగాట వ్యూహము పన్నడం జరిగింది. భీముడు భీష్ముని ఎదుర్కొని అతని సారథిని చంపగా గుర్రాలు రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళాయి. భీష్ముడు సిగ్గుపడ్డాడు. అంతేగాక సునాభుడు, అతని సోదరులు 7 గదాఘాతాలతో చంపాడు భీమసేనుడు. కౌరవులు భీముడి వద్దకు రాలేకపోయారు. దుర్యోధనుడు మళ్లీ భీష్ముని ఆక్షేపించసాగాడు. భీష్ముడు కూడా, చెప్పిన మాటనే చెబుతున్నాను, ధర్మవర్తనులైన పాండవులను ఎదిరించడం చాలా కష్టం, మేము మాత్రం విజయం కోసమే యుద్ధం చేస్తున్నామన్నాడు. ఈనాటి యుద్ధంలో అలంబుసుడి చేతిలో ఇరావంతుడు మృతి చెందాడు. యుద్ధం ముగిసింది. ఆ రాత్రి దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులతో రహస్యంగా మాట్లాడాడు. కర్ణుడు ఇక భీష్ముని యుద్ధానికి రావద్దని చెబుదామన్నాడు. మళ్లీ దుర్యోధనుడు భీష్మునిని కలిసి, పితామహ, నీవు పాండవులను ఏమీ చేయడం లేదు,
ఇప్పటికి 8 రోజులు

అయింది. పాండవులకు నీ వలన ఏమీ హాని కలగడం లేదు. ఇక నీవు యుద్ధరంగానికి రాకుండా ఉంటే మంచిది అనిపిస్తోందన్నాడు. భీష్ముడు ఆ మాటలకు కలత చెంది ఇలా అన్నాడు, రాజరాజా, అర్జునుడిని పాండవులను తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇంద్రుడిని ఎదిరించి ఖాండవదహనం చేసినవాడు అర్జునుడు. గంధర్వుల చేతిలో ఓడిన నిన్ను కర్ణుడిని విడిపించినవారు భీమార్జునులు. ఉత్తర గోగ్రహణ యుద్ధంలో నిన్ను నన్ను ద్రోణుడిని కర్ణుని కూడా ఒంటి చేత్తో గెలిచినవాడు ఫల్గుణుడు. వాళ్లని గెలవలేమని తెలిసి కూడా పగ సాధించాలనుకుంటున్నావు. ఇన్ని మాటలెందుకు? పాండవులను నేను గెలవలేను. వారితో నీవే యుద్ధం చెయ్యి, మిగిలిన సైన్యంతో నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు. ఏమీ చేయలేక సుయోధనుడు వెనుదిరిగాడు. 9వ నాటి యుద్ధంలో దుర్యోధనుడు తన వీరులతో ఇట్లా అన్నాడు, పితామహుడు పాండవ బలాన్ని ఓడించి యుద్ధం గెలుస్తానని రాత్రి ప్రతిజ్ఞ చేశాడు, ఇక మీరు ఉత్సాహంగా యుద్ధంలో పాల్గొనండి అన్నాడు. అతడు చెప్పిన అబద్ధాలు విని భీష్ముడు కలత చెందాడు, సిగ్గుపడ్డాడు. ఆ రోజు భీష్ముడు సర్వతోభద్రవ్యూహం పన్ని శత్రుభీకరంగా యుద్ధం చేశాడు. ఆనాటి యుద్ధంలో అభిమన్యుడు కూడా 2వ అర్జునుడిలాగా ప్రకాశిస్తూ అలంబుసుడిని ఓడించాడు. భీష్ముడితో కూడా యుద్ధం చేశాడు. అర్జునుడు ద్రోణుడితోనూ ధర్మరాజు భీష్ముడితోనూ యుద్ధం చేశారు. రెండు పక్షాలకు చాలా నష్టం కలిగింది. ఆ రోజు మధ్యాహ్నం నుండి భీష్ముడి పరాక్రమం ఎక్కువైంది. పాండవ సైన్యంలో ఎవ్వరూ ఆయన వైపు రాలేకపోయారు. అర్జునుడు కూడా నిరుత్సాహపడ్డాడు. పాండవ సైన్యం కకావికలమైపోయింది. కృష్ణుడు అర్జునుడికి ఉత్సాహం కలిగించి భీష్ముడి వైపుకు రథం పోనిచ్చాడు. భీష్మార్జునులకు తీవ్ర యుద్ధం జరిగింది. భీష్ముడు సంధించిన బాణాలు అర్జునుడిని బాగా బాధించాయి. విల్లు విరిగింది. అది చూసి కృష్ణుడు రథం దిగి భీష్ముడి వైపు కోపంగా అడుగు వేశాడు. భీష్ముడు నిర్లిప్తంగా ఉండి, స్వామి రావయ్యా, నాకు విముక్తిని శాశ్వతమైన కీర్తిని ప్రసాదించవయ్యా అన్నాడు. అంతలో అర్జునుడు వచ్చి కృష్ణుని ఆపి, స్వామి, మరల మరల నీవు ప్రతిజ్ఞాభంగం చేస్తున్నావు. అలా చేయవద్దు, నేను భీష్ముని చంపుతాను, ఇదే నా మాట అని కృష్ణుని వెనుకకు తీసుకుని వెళ్ళాడు. అయినప్పటికీ ఆ రోజు భీష్ముని ఎదిరించడం అందరికీ అసాధ్యమైపోయింది. ఆ రోజు యుద్ధం ముగిసింది. ఆ రాత్రి ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, భీష్మ పితామహుడి పరాక్రమం మనకి భరింపరాకుండా ఉంది. ఇక నేను యుద్ధం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. దయచేసి ఏదైనా మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, భీష్ముడు ధనుర్బాణాలు ధరించి యుద్ధం చేస్తుంటే శత్రువులు ఎంతటి వారైనా చావటం ఖాయం, కాబట్టి మనం ఆయననే శరణు వేడడం మంచిది అన్నాడు. ఆ రాత్రి ధర్మరాజు తన సోదరులతో కృష్ణునితో కలిసి సామాన్య వేషాలతో భీష్ముడి మందిరానికి వెళ్ళారు. భీష్మునికి పాదాభివందనం చేశారు. ధర్మరాజా, ఏం పని మీద వచ్చావని భీష్ముడు అడిగాడు. మాకు జయం కలిగి రాజ్యప్రాప్తి కలిగే మార్గం చెప్పవయ్యా అని ధర్మరాజు అన్నాడు. దానికి భీష్ముడు ఈ విధంగా చెప్పాడు, నా చేతిలో ధనువు ఉన్నంత వరకు దేవతలు కూడా నన్ను గెలవలేరు నాయనా, కానీ మీరు ఇంతమంది ధర్మవర్తనులైన వారు అడుగుతుంటే కాదనలేకుండా ఉన్నాను. మొదట స్త్రీగా ఉండి పురుషుడిగా మారిన వారిని, ఆడవారి పేరు పెట్టుకున్న వారిని, అపుత్రకుని, సోదరులు లేని వారిని చూస్తే నేను యుద్ధం చెయ్యను. ద్రుపదరాజకుమారుడైన శిఖండి ఇంతకుముందు స్త్రీగా పుట్టి ఇప్పుడు పురుషుడిగా మారినవాడు, కనుక అతడిని ముందు పెట్టుకుని అర్జునుడు నాపై బాణప్రయోగం చేస్తే నేను ధనుర్బాణాలు వదిలివేస్తాను, నన్ను పడవేయవచ్చు. ఈ విధంగా చేయండి అన్నాడు. మనసులో బాధ కలిగినప్పటికీ మార్గాంతరం లేక పాండవులు వెనుతిరిగారు. ఇక 10వ నాటి యుద్ధంలో భీష్ముడు అర్జునుడు పలుమార్లు తలబడ్డారు. మధ్య మధ్యలో శిఖండి ఎన్నిమార్లు రెచ్చగొట్టినా భీష్ముడు పట్టించుకోకుండా దుర్యోధనుడితో, నేను 10,000 మంది వీరులను చంపుతానని మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను, ఈపాటికి 10,000 మంది నా చేతిలో నిహతులైనారు, ఇక నా శరీరంలో బలం తగ్గుతున్నట్లుంది అన్నాడు. పాండవులు మత్స్య పాంచాల కేకయ పాండ్య వీరులందరూ ఒక్కసారిగా భీష్ముడిని చుట్టుముట్టారు. అర్జునుడు శిఖండిని ప్రోత్సహించి భీష్ముడిపై బాణాలు వేయమన్నాడు. ధృష్టద్యుమ్నుడి ప్రేరణతో పాండవ వీరులందరూ భీష్మునితో తలబడ్డారు. అర్జునుడు భీష్ముని ముందున్న సైన్యాన్ని చెదరగొట్టాడు. ద్రోణుడు అర్జునుని మీదకు రాగా ధర్మరాజు ద్రోణుని అడ్డుకున్నాడు. భీమార్జునులు అభిమన్యుడు సాత్యకిలు తోడురాగా సుశర్మాదులను పారద్రోలి భీష్ముడి వైపుకు వచ్చారు.

0: ఈ 10 రోజులు యుద్ధం చేసి అలసిపోయాను, ఇక సాగించలేను, శిఖండిని ముందుంచుకుని నాపై దాడి చేయమని భీష్ముడు మెల్లగా ధర్మరాజుతో అన్నాడు. ధర్మరాజు అర్జునుడికి చెప్పగా అర్జునుడు శిఖండితో భీష్ముడిపై బాణప్రయోగం చేయమన్నాడు. శిఖండి వెంట వెంటనే అనేక బాణాలు భీష్ముడిపై వేశాడు. కానీ భీష్ముడు నవ్వుతూ ఉండిపోయాడు. మిగిలిన పాండవ వీరులతో యుద్ధం చేశాడు తప్ప శిఖండిని చూడను కూడా చూడలేదు. విరాటరాజు తమ్ముడైన శతానీకుడిని సంహరించాడు. కృష్ణుడి సూచనతో అర్జునుడు విజృంభించి భీష్ముడి విల్లు త్రుంచివేశాడు. అప్పుడు శల్య, కృప, కృతవర్మ, చిత్రసేనాదులు అర్జునుడిపైకి రాగా భీమ, అభిమన్యు, సాత్యకి, ఘటోత్కచ, ద్రుపద ముఖ్యులు వారిని పారద్రోలారు. భీష్ముడు మనసులో ఇక యుద్ధం మాని శాంతంగా ఉండవలసి వచ్చింది అనుకున్నాడు. మహావీరుడైన అర్జునుడు వేసిన అస్త్రాలతో క్రింద పడతాను అని నిశ్చయించుకున్నాడు. శిఖండి ముందుండగా అర్జునుడు అనేక క్రూర బాణాలు భీష్ముడి శరీరంలో దింపాడు. అస్తాద్రిపై సూర్యుడు వ్రాలినట్లు భీష్ముడు బాణాలే పాన్పు కాగా క్రిందకు రాలాడు. కౌరవ పాండవ వీరులందరూ దిగ్భ్రాంతి చెంది ఆయుధాలు కవచాలు వదిలి ఆయన చుట్టూ చేరారు. ఆయన తల క్రిందకు వాలకుండా అర్జునుడు 3 బాణాలను తలగడగా అమర్చాడు. మనుమలందరినీ చూస్తూ భీష్ముడు ఈ విధంగా అన్నాడు, ఇక నా సమయం అయిపోయినది. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఇలాగే ప్రాణాలతో ఉంటాను. కానీ దాహంగా ఉన్నది, దివ్యజలాలు తెప్పించండి అనగా అర్జునుడు బాణప్రయోగంతో భూమిని చీల్చి సుగంధభరితమైన దివ్యజలాలతో పితామహుడి దాహం తీర్చాడు. అందరూ విషణ్ణవదనాలతో వెనుతిరుగుతుండగా భీష్ముడు అర్జునుడితో ఇలా అన్నాడు, నారద మహర్షి ద్వారా నీవు కృష్ణుడు నరనారాయణులని తెలుసుకున్నానయ్యా, ఎన్నిమార్లు చెప్పినా దుర్యోధనుడు వినలేదు అని భీష్ముడు దుర్యోధనుడితో కూడా ఇలా అన్నాడు, నరనారాయణులైన కృష్ణార్జునులు ఉన్న చోట విజయం తప్పదు. ఇప్పటికైనా ధర్మరాజుకి అర్ధరాజ్యం ఇచ్చి సుఖంగా జీవించమని హితవు చెప్పాడు. అందరూ భీష్మ పితామహునికి నమస్కరించి వెనుతిరిగారు. ఆ రాత్రి కర్ణుడు భీష్ముని వద్దకు వచ్చి నమస్కరించాడు. మహాత్మా, నా వలన జరిగిన తప్పులను మన్నించమని కోరాడు. అతనితో భీష్ముడు ఇలా అన్నాడు, నిన్ను చాలాసార్లు మందలించాను, కానీ నీపై కోపమేమీ లేదు నాయన. నీవు కౌంతేయుడవు కదా, యుద్ధం మాన్పించి కురుపాండవులు సఖ్యంగా ఉండేటట్లు చేయవచ్చు కదా అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, మహాత్మా, నేను కుంతిపుత్రుడనే అయినా సుయోధనుడు నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు సహకారం అందించాడు. కనుక అతనికి ఆనందం కలిగించే విధంగా యుద్ధం చేస్తాను. నా కర్తవ్యాన్ని నెరవేర్చి సుయోధనుని రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తానన్నాడు. భీష్ముడు, అలాగే కర్ణ, దుర్యోధనునికి ఏది ఇష్టమో అదే చెయ్యి, శుభం భవతు అన్నాడు. కర్ణుడు మరొక్కసారి భీష్మునికి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది క్లుప్తంగా భీష్మ పర్వ కథాసారాంశము.
1: మనం ఇంతవరకు ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం అంశంపై శ్రీ వంగల కాశీనాథ శాస్త్రి గారి ప్రసంగం 2వ భాగం విన్నాము.
2: మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.
1: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

శ్రోతలకు నమస్కారం. అందరూ బాగున్నారా? బయట ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి కదండి. వేసవికాలంలో ఎండ లేకపోతే మరి ఈ ఋతువుకి అర్థమేముంది చెప్పండి. ప్రతి ఋతువులోనూ దానికి మాత్రమే ప్రత్యేకమైన ఆ వాతావరణం ఉంటేనే ఋతుచక్రంలో సమతుల్యత ఉంటుంది. మన భారతీయ కాలమానం ప్రకారం జ్యేష్ఠ ఆషాఢ మాసాలు కలిపి గ్రీష్మ ఋతువు అవుతుంది కదా. వేసవికాలం వస్తుందంటే చాలు, ఎండ వేడిని తలచుకొని ముందుగానే భయపడుతూ ఉంటాం. అయితే వేసవికాలం ఉష్ణోగ్రతను పెంచడమే కాదు, తనతో మరెన్నో ప్రత్యేకమైన ఊరించే సరదాలను, ఉప్పొంగే సంతోషాలను కూడా తీసుకువస్తుంది. అవేమిటో తెలుసుకుందాం ఈనాటి మన ఈ మధురాతి మధురమైన సమయంలో. అంతకంటే ముందుగా ఈ చక్కని గీతాన్ని వినేద్దాం. జయసుధ చిత్రం నుండి పి సుశీల గానం.

వేసవి కాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? మీ ఊహ నిజమేనండోయ్. ప్రకృతిలో లభించే పళ్ళు అన్నింటిలోనూ రారాజు అయిన మామిడి పండు ఘుమఘుమలాడించే సువాసనలు, నోరూరించే తీపిరసాలు. మామిడి పండు తినకపోతే వేసవికాలం వృధా అయిపోయినట్టే కదా. మామిడి పళ్ళలో ఎన్నో రకాలు. బంగినపల్లి, సువర్ణరేఖ, మల్లిగ, హిమాపసంద్, నూజువీడు రసాలు, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, అల్ఫాన్సో, రత్నగిరి, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో లభించే ఒక్కో జాతి మామిడి రకానిది ఒక్కో రుచి. ఆ రుచులను ఆస్వాదించాలే గాని వర్ణించడం కష్టం. ఏమంటారు? మరి ఆ మామిడి పళ్ళ రసాలకు ధీటైన ఈ సరస గీతాన్ని కూడా వినేయండి. కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట.

మామిడి పండు గురించి మాట్లాడుకున్నాం, కానీ దానికంటే ముందే పుట్టిన మామిడి కాయల గురించి కూడా చెప్పుకోవాలి కదా. కాస్త తీపి కాస్త పులుపుతో మామిడికాయ రుచి అమోఘం. కొంచెం ఉప్పు కారం దట్టించిన మామిడి ముక్కలను నోట్లో వేసుకోకముందే నీళ్ళూరడం ఖాయం. పసందైన మామిడికాయ ముక్కలను ఆవపెట్టి ఘాటైన కారంతో కలిపి కొత్త ఆవకాయ చేసుకుంటే అది అమృతానికి ఎంతమాత్రం తీసిపోదు కదా. ఏడాదంతటికి ఆ మామిడి కమ్మదనాన్ని పంచిపెడుతుంది ఈ ఆవకాయ. ఆవకాయ కలిపిన అన్నం ముద్దకు మరేదీ సాటి రాదు. మిథునం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం ఇప్పుడు విందాం.

వేసవి కాలం వస్తుందంటే పిల్లల్లో ఎంతో ఉత్సాహం. అప్పటికే పరీక్షలు పూర్తయిపోయి బడి నుండి ఆట విడుపు దొరుకుతుంది. వేసవి సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళడం ఒక సరదా. ఆటపాటల్లో రోజంతా మునిగి తేలినా వారికి తనివి తీరదు. ఈ మధ్యకాలంలో వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్లకు కూడా పిల్లల్ని పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలకి ఇష్టమైన ఏదైనా కొత్త విషయాలను, అంటే పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్, చెస్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటివి నేర్చుకోవడానికి ఇదో చక్కని అవకాశం కూడా. ఏదైనా సరే, బాల్యంలోని వేసవి సెలవులు మరువలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఎన్ని వారాల సెలవులైనా రెండు క్షణాల్లాగా కరిగిపోతాయి. జనతా గ్యారేజ్ చిత్రం కోసం రఘు దీక్షిత్ ఆలపించిన గీతం ఇప్పుడు విందాం.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఇంటా బయట మనం ఎన్నో విద్యుత్ సాధనాలు ఉపయోగిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, సెల్ఫోన్ వంటివి నిత్య అవసరాలుగా మారిపోయాయి. వీటన్నింటి వాడకం వల్ల నెలసరి విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ పరికరాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా మన ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు దేశంలో విద్యుత్ కొరతను కూడా నివారించవచ్చు. ఇందుకోసం మనం సులభమైన చిట్కాలు పాటిస్తే చాలా వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. అవేంటో చూద్దాం. మామూలు బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బులు వాడవచ్చు. నాణ్యమైన స్టార్ రేటింగ్, ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీలకు సెట్ చేయాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ సాధనాలకు బదులుగా శారీరక శ్రమ చేస్తే విద్యుత్ ఆదాతో పాటు వ్యాయామం కూడా అవుతుంది. సాధ్యమైతే ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ పథకాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన విద్యుత్ ఆదాతో పాటు దేశ విద్యుత్ భద్రతలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇంటింటా విద్యుత్ ఆదా దేశానికి భద్రత కాదా? లెట్ అస్ ఆల్ సేవ్ ఎలక్ట్రిసిటీ.

వధు వరుల నవ కళ్యాణం, ఇల్లంతా పచ్చతోరణం, పందిట్లో వేదమంత్రాలు, విస్తట్లో పంచభక్ష్యాలు, బంధుజనుల కడు సందోహం, భజంత్రీల మంగళవాద్యం, హడావిడిగా పేరంటాళ్ళు, చిన్నారుల ఆట సందళ్ళు, ఇవండి పెళ్లివారింట సంతోషపు సంబరాలు. వేసవికాలంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎటు చూసినా పండుగ వాతావరణాన్ని తలపించే కళ్యాణ వేడుకలే. కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ముచ్చటైన జంటల మనసుల్లో ఆనందపు డోలికలే. కోటి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి

వేసవి కాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య కూడా ఎదురవుతుంది. నదులు, చెరువులు, నూతులు, సరస్సులలోని నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతుంది. భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పడతాయి. అదే సమయంలో నీటి వినియోగం కూడా ఎక్కువవుతుంది. కాబట్టి ఈ కాలంలో నీటిని మరింత పొదుపుగా ఉపయోగించుకోవాలి. జలవనరులను కలుషితం కానీయకుండా కాపాడుకుంటూనే నీటి దుర్వినియోగాన్ని అరికట్టడం ద్వారా నీటి కొరత సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. మన దేశంలో గంగా, గోదావరి, యమున, కృష్ణ, కావేరి వంటి జీవనదులు తమ నిరంతర తరంగిణులతో జల సమృద్ధిని మనకు అందిస్తున్నా వాటిని కలుషితం కానీయకుండా భద్రంగా కాపాడుకోవడం మన కర్తవ్యం. ఈ పాట గంగోత్రి చిత్రం నుండి.

ఒక్క మాటలో చెప్పాలంటే వేసవికాలం ఎండలు నీళ్ల సమస్యలనే కాదండి, ఎన్నో అపురూపమైన సరదాలు సంతోషాలను కూడా మన కోసం మోసుకొస్తుంది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటిస్తూనే ఆ సరదాలను సంతోషాలను ఆస్వాదించేద్దాం. అలా ఆస్వాదించగలిగితే వేసవి వెళ్ళిపోయేసరికి మళ్ళీ వేసవికాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాం. రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. 100.1 FM గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం